సపేసును అప్పుడొచ్చిన పొరుతుడు. ఏ పొల కృష్ణే పోతుంది అన్నా, తరతగ్గా ఉంది. కొంచెం ఆశీర్వాదం అల్పయ్య. లోకత దేవరి ఆనందుందండలో ఎన్న బతుకు ఈ దేవరి పండుది కాలుపత్రం ఎత్తునంచిన కృష్ణే తోచే. ఓహో, ఎత్తిన ఇంచేప్పు బాల్యద బాల్యని తూ వైద్యురే. ఓలండ సుతమరిటి కెలవు పుండ్లు కుంటుందిత్తున్నా, ఆ కుంటున తప్పవును ఆ పొర్లును తూపును ప్రపంచ లీలెత్తండి. ఆ లీలకి యాన్లవరా ఆ యొక్క సహకార కొరనాయ అంది అన్న. ఏ పతుండల దూవేలే వంతే పొల్లి వంతే నెయ్యి ఈ తిత్తున బేతే వైతలాగడిచి ఈ పొత్త అంటే సభ శురువాది అండలేన కైతడి బత్తు చెత్త.

ఇంకా వ్యవస్థ మార్పడు. ఈ మధ్యమళ్ళ ఒట్టిగే పునాళ సగ్మాలు పడును. మధ్యమళ్ళ నైతరు సరియాది ఆవడు వైట్ల కొరత అయ్యరవల్లి ఎల్లతో దీన్ని అవ్వచ్చు కంపేరు కంపేరు ఏర్లబడి మంచిన మరిమ మధ్య నా భూతో నా భవిష్యత్ ఈతనేట ఏరికి లాతి పిరవల్లి నన్ను ఆయరలేదు. వైకల కమ్మేరవల్లి ఓ పను అయ్యారా తిప్పుడు ఆడే పోతాగలేని తయారు మాకు తయారు మొత్తం తీర్లే పడుతుంది.

ఏనాని పని నంచిన పాతిర మనసుద ఏతు బేనే బేజర్ ఇస్తనల్ల దేవిల్ల గుర్తెందరు పోదు బతనంట మనసుద బేనే బేజర్ దూరాపు నీ సరియనించిన తాది యాని ఎన్ని లక్క ఏనాని పండి లక్కని కాళికాదేవిన గుడికి బతదెత్తా.

0: పెంచిన మణి పేరు పాతరి ఎంచిన కత్తేదాయిత ఇద ఈ ఒట్టికి పోయినాళ్ళత్త కాళికా గుడికి అల్ల ఒట్టికే పోయినాళ్ళత్త అయితే మన సరియాతన దాని బంగారు కమ్మి అనమాట
1: ప్రసాద కొనత్తారా
0: కమ్మి అది కొర్పుడు దాని కమ్మి పూర కట్టు కట్టదు అరమనే ఎంచిన మాత పోవాడు ఆయన పూర కట్టు మాత తీరు ఆయన
1: కొంచెం
0: క్రమం ఉడుగారు పూర వ్యవస్థ అవుతుంది ఉట్టుకొరత పూర వ్యవస్థ అవుతుంది ఈ పూత పన్నాడు పొద్దు పాతేరు మారా ఇది పాతేరు
1: ఈరంత జోరు మలుపుడు చాలా బోడిగా అప్పుడు
0: ఎన్న సొరని అంచాను దాదాపు ఇవన్నీ ఎంచినాథ్ నాట్ల పన్ను మారా

దుంబగ్ తెలికే నలికే. ఈ పదకులను పంతినకులు ప్రకాష్ మహదేవన్, ప్యాట్సన్ పిరేరా, రంజిత ఎల్లూరు, రూపా ప్రకాష్. సంగీత కొర్తినారు ప్యాట్సన్ పిరేరా. సాహిత్య మోహన్ రాజ్ బెర్నా.

సదస్సును అప్పుడొచ్చిన భర్తడు. ఏ పొల కృష్ణే బతుంది అన్నా, తన తగ్గా ఉంది, కొంచెం ఆశీర్వాదం అల్పయ్య. లోకద దేవరి అన్నందుందండలో ఎన్న బతుకు ఈ దేవరి పన్నది కాలు పొత్తం నిత్తనించిన కృష్ణే తోచే. ఓహో, ఎత్తిన ఇంచేప్పు బాల్యద బాల్యని తూ అందు వైద్యురే. ఓలండ సుత మరిటి కెలవు పుండ్లు కుంటుందిత్తున్నా, ఆ కుంటున తప్పవును ఆ పొరులను తూపును. ప్రపంచ అయిన లీలెత్తిండే, ఆ లీలకి యాన్లవరా ఆ యొక్క సహకార కొరునాయ అంది అన్న. ఏ పతుండలు అందువేలే వంతే పొల్లి వంతే నెయ్యి ఈ తిత్తున్నాడు. బేతే వైతలాగడిచి ఈ పొత్త అంటే సభ సురువాది అండలేన కైతడి బత్తు చెత్త.

0: കണ്ടമ്മമാർക്ക് താറായിട്ടാലുണ്ട് തപ്പത്ത് തെണ്ടല് താലിയറ വല്ലി ദയപണിക്ക് మరపురిని కడుపుడు
1: కాలి మరపురి అంతాగి బెర్పురి
0: అపగ ప్రశ్న ఓలు ప్రపంచడు ఏ పొల ఎంచబోడు గొత్తుండ కృష్ణ
1: ఎంచబోడు
0: నమ భయక్కు నవ్వు తిక్కు తిన్నవల్లెజ్జి నమను భయకొందు పరుకుండత ఆయన ఏ కష్టం ఉండాల ఆయన పడేదే తీరుడు
1: నమను మోకెమల్తీనకి ఏపల నమ కైబుడేరే బల్లి
0: బల్లి నమ మోకెమల్తీనవు తప్పుడు కెలవు దాయపనికి నమడ కెలవు దుష్ప్రేరిత వాయినంచిన కెలవు ఉడాలు విషయాలు పుట్టు ఆ పన్ను ఇంకే బోడు ఆ పన్ను ఇంకే బోడు అంట పొన్నన మనసు తెలియందేనా
1: తెలియనుడు
0: అత మూడు రుక్మిణిన కథ దాదాతుడి కృష్ణ ఎంకే బోడు అత్తి కృష్ణను ఎల్లి అర్థించే ఇడముట్టల దేవర రూపవాదు తువందులే ఎన్న కండలి ఆండ అండ కృష్ణేనే నిర్మలమైన చిన్న ఉడాలు దమోకే ఆయన ఎరదారు ఎల్ల ఓటే వరకు పన్యాలు
1: కాళికా గుడికి మర్పడే
0: కాళికా గుడితోడే పోపు నచ్చిన ఏర్పాటును మల్పు అల్పర్ది ఆలయం రక్తా ఉంది పోదు నీ ఉంది మధ్యమేవుడు
1: అన్న మధ్యమేవుడు అవును శిశుపాలే దంతవక్రే
0: శిశుపాలేవాడు మగే పాలేవాడు అత్త మల్ల పాలేవాడు
1: అందంద
0: వా పాలే బతుండల అలా తుల ముసాలు తయారాదుండు గెప్పు కొంచెం తీట్లేటు ఈమెత కూలిపోతు తరెట్టుకుళ్ళు బలరామ ఎంచిన దాతను నీకు గొత్తుండు
1: అన్న ఒరువర నమ మలుపున చిత్తని ఎడ్డే కలసల హాళాది అని మారిపోతూ అని ఎల్లెప్పునగా ముట్టుండ మాత్ర బతుకులుంది ఇస్తుంది
0: ఇతే బుకోరి ఆకల ఫిరౌట్ నేలుంది ఆయ బతుకు దిప్పేరల కారణం ఇయ్యి అంద మాగదే
1: అందంత
0: మామంత ఒక పర్వతకు కెక్కిలు ఊందు
1: పత్రంగా బుడిపోయిన
0: అంద
1: నాయకెండ ఏరేరిన సావు ఏరేరిన కైట బరెత్తుండో అవు అంచెని ఆవిడస్తుంది నమావిని తప్పే రాపు
0: సావుకు మినదన్న ప్రయత్నం అంతుని ఆయ
1: అంది
0: ఇది అఖిల సావు మినదన్న సురువాత నన్ను అంత్యం అల్పుని ఏరి నమోని
1: నమనే మల్పు
0: నమోని ఆయన ఏర్తారు తరవెచ్చ మల్పొచ్చి ఎల్లే కాండేని కాళికా గుడితోటి పోదు రుక్మిణి నీ అలెండ్రు అత్త ఉండవల మా దీన్ని ఆవాడు అయ్యంతు బుక్కాత మార్పులు ఏడు
1: రుక్మిణి నడిపోదు యానవులు ఎన్న శంఖనాద మలుతుంది అఖిలకి యాన అలెని మదిమ ఆయన తెరిపాది కుదిరేడు కుల్లాది తేరడు కుల్లాది అలా లెత్తొందు మరిపోయా ఆపునవి తువను వస్తాను
0: యానులే

0: రాత్రి పగిలి వెత్తి మల్తని తినాలి. ఎన్నవి తీర పరిపూర్ణమించిన దయ ఉండు. ఓ దయానంద, మా తిన్న బులిప్పుడు దూరం మలుపుంచిన మహాన్ వ్యక్తి బేణించిన దాని పొంద ఏడిన అర్థమవుతున్నారు. ఈ పుడుతుడు ఇన్న కైతలు వర్పు జరిపోతిత్తురండ. ఈయన ఈయన ఈ ప్రాణ ఈయన కారమీద అర్పణ మలుపుడు పొంది ఎన్ని తినాలి అని భద్రత దేరే అయ్యో దేరే ఎన్న బతుకు సాప్తక
1: రుక్మిణి లక్కుల భక్తినేట కన్నడి కణ నీరు తెత్తొందిత్త భక్తి పెట్టిగా నిన్న మోనెడు ఎల్లి ఆహాస నిన్న మోనెడు భక్తుడు
0: మందహాసడు ఎల్లిహాస
1: అత అపగ నిన్న సంతోషం కేడుది ఉడలు ఉరుక్కరుది భక్తుడి రుక్మిణి ఈ సయ్యుడు ఉంది పిదడుప ఆలోచన మలుపుగే ఒరియగ తన ఆత్మను హత్య మలుపున హక్కు కండితా ఇచ్చి దాయకేండ వచ్చి సర్రదొలై ఆత్మను జింజవు నాయక మాత్ర ఆత్మను కరిపునని చెప్తున్న హక్కిప్పునవు అంచాయన అవర ఏ రాయినకుడు శుద్ధ భక్తిడి అనను సుగిప్పేరా ఐకపోడాదు అక్కలికి ఒలిద వరపున దేబెరియా ఎన్నియా మోకెమల్త సుగిత దాని నిన్న కణనీరు
0: కణనీరు ఉంది ఈ ప్రపంచద దేవేరు ఎన్నకైపోతే నిన్న ఉడల దేవేరు ఆది పండు ఇప్పుడు పని ప్రంచిన ఆశయ ఆ అంగరపు నీరు ఏపల దూరం అల్పైరు పని ప్రంచిన విశ్వాసుడి నా ముందు బతినాలి ఐకు కూడా సరియానించిన పొడుతు తూదు కాళికాదేవి నా గుడికి బతినాలి నన్ను దానించిన పని
1: ఈ గడపుండని చెత్తన ఓలెద ఒక్కనని ఓదు ఓలెద ఒక్కనద బెరిపత్తుంది పండి ఉండి ఉన్నప్పుడు తుతుది కరియాడ గలగి సంఖ్యడ బతి ఎత్తి బతి ఎత్తిని మాత్ర తందే నేనను ఆదిర్తుద తర్కుదుంతి ఇందా పొర్తు కడేస ఉనత్ ఈ బత్తిన నిన్న ఉడల్ల అంగదాద యానను ఈ మదిమే ఆవుడు ఈ పాడినంచి తన పుర్పమాల ఎన్న కంటేళ్ళు నల్తుందుడు అప్పగా యాన్ల ఈల మదిమే ఆయి నల్కాండి మదిమే అండ యారువో నన ఓవడు నమ్మ నమ్మ అరంతడికి పోదు ఎన్న అన్నె బలరామ దేవరుళ్ళే అవులు ద్వారకేడు పోతున్న మా భారీ పొరుడు మదిమే అవు మదిమే సీదబూద ఆపున ఆండ యానంద్ ఆపునని చెత్తన పొడుతుడు అడ్డిగ వరపునని చెత్తన జనకులు ఉళ్ళేరత్తం దాద మల్పు నకిలిన ఐకపోడాది ఎచ్చిగమ్మికి పోడినని చెప్తున్న సంగతి పొడిచి ఇంద కనైదినని చెప్తిన తేరు ఉండు ఆ తేరుడి కుల్లులా కుల్లుదాయి పెట్టిగే నిన్న లక్కదు పోపుని బలదేల అపవాద ఆయరబల్లి ఎన్న కైటుప్పునని చెప్తున్న శంకుకు పాంచజన్య అందుపుదారు ఆ పాంచజన్యను పతదే వరువర శంకును ఊదుబే ఊదుదాయి.

దుంబగ్ తెలికే నలికే. ఈ పదకులను పంతినకులు ప్రకాష్ మహదేవన్, ప్యాట్సన్ పిరేరా, రంజిత ఎల్లూరు, రూపా ప్రకాష్. సంగీత కొర్తినారు ప్యాట్సన్ పిరేరా. సాహిత్య మోహన్ రాజ్ బెర్నా.